0: గారే గారే
1: గరబడది
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మకం పట్టుకారే
0: గారే
1: సూర్కి ధరది సూర్